తరు ప్రయోగశాల సరుకిన్ని హై విశ్వవిద్యాలయ కులగురు ప్రొఫెసర్ వీరేంద్ర సింగ్ జతావత్ బతాయో కేణు మిట్టీరా పోషక్ తత్వ అర్ పాణత్ సారు పాణి రే గుణవత్తా రి పరఖ కరీ జావేలా జనరీ జాంచ రపట్ర ముజబ కిసానా నే వైజ్ఞానిక రాయ ది జావేలా 14 మానకా మాథ కరీ జావణ వాళీ ఈ జాంచు కిసానా నే సహీ తాదాద్ మాయ ఖాద్ లేవణ మాయ మదద్ మిలేలా ఖేత్ బచావ అభియాన రా తేత్ భీల్వాడా మాయ కిసాన్ గోష్ఠీ రాఖీ జీ ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો બીકાનેર